దేవ్యా ప్రదక్షిణ నమాంసి కరోతి చిత్రం శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం శ్రీనాగయోగి బసవేశ్వర యోగి నౌమృ భాండే చ పాయసమత్వ కురుతాం త్వదగ్రే అత్యుష్ణ పాయసమివతాస్వకరైర్గృహీత్వా అగచ్చతోంబ నికటం తవ సుప్రభాతం త్వత్పుష్పగుచ్చవరదానమవాఘ్నువంతౌ త్వత్సమ్ముఖే విరచితే జ్వలదగ్నికుండే భక్తావిమౌ వివిశశుస్థిర బుద్ధియుక్తౌ శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం ప్రత్యబ్ధమిత్తమనుకూల మహోత్సవంతే ప్రత్యక్షమేవ బహుభక్తియుతా మనుష్యాః దృష్ట్వా త్వదీయ మహిమానముపాశ్రయంతే శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం.